బ్లాక్ చేసి నోళ్ళు డబ్బు దాచుకుంటారు, కాస్త విచ్చమెయ్యమంటే మూతి ముడుచుకుంటారు. ఆ దాచుకున్నది దోచుకుంటే తత్తర పోతారు, తిత్తర పోతారు. నాను కూడా లగ్గర్తానే